0: ఆరు. ఎండాం పువ్వ వెతి లేకో 66 56 491 ఇంకోబురం బాబు అంతే దేరే నా నవి బొంబకో నవో అంతే దేరే ఇంకా సౌకర్యం కాదు నా మురుగు అవో తరిమ అంతే దేరి అని ఎండా బొంబో సౌకస్కులు దోమం బెండెల్లే ఆగి దోమయాకు
1: nuwe u muthikirio kwa Eva nkatho matil na mbewe ngirigwo kwenda kumutetheria tukiingaga na tukirikiria kenda turomba ithaitha twandaika 21 jukithimwe kwita kiri mpesa mpesa Mpesa lipa na Mpesa lingithia kwa buy goods till number Mpesa lipa na Mpesa lingithia kwa buy goods till number ni oye jingu kuthomera 66 56 941 66 56 941 amount ya kila kirio kenda